0: అందిస్తున్నారు. ఆర్ఆర్ఎఫ్ఎస్ ఓటు తిన్నాను లేదు అందే మాలేపు ఏమో పను కళ్ళ అంబో చల్లి మాలేపు పడుకు సంపతనుకో ఎస్ బాగాహన కళ్ళ అంబో చలి దారి సంపియాంగ్ కిదా కొ ndak ubahnya obang tua Bung Hatta. Tapi kalau mau cari dari Sabalah sampai yang kanan, ndak ubahnya obang tua Bung Karno. Tetapi sayang Malepo.
1: Kenapa Makono?
0: Kalau ambo cari dari Sabalah Mungko.
1: Oh, di Mungko.
0: Tak ubahnya obang tua Bungkusan. Bukan. Akabakabanya Malepo, kok memang yo pernah membuat film di India ya.
1: Oh iya, pernah mau membuat film Jo Sanjay Dut ya. Sanjay Pop Jo kerupuk Sanjay.
0: Lupa. Malepo, yo mau puno. Daripada kita banyak cerita, kue. Iko penonton nampaknya tak sabar lagi.
1: Yo betul mau puno.
0: Rancak kita panggil artis yang pertama untuk menghoyak pentas kita kok.
1: Ah iya,
0: kita panggil ya. Iko lah Jo Edi Coto Jo Yuma Squeezy tambah.